ఆలం స్ఫటిక సదృశం కుండలోద్భాసి వక్త్రం దివ్యాకల్పైర్నౌమణిమయై కింకిణీ నూపురాఢ్యై దీప్తాకాశం విశద వశనం సుప్రసన్నం త్రినేత్రం హస్తాబ్జాభ్యాం బటుకమనిశం శూలఖడ్గం దధానం హస్తాంబుజయుగస్థకుంభయుగలాత్ ఉద్ధృత్య తోయం శిరః సించంతం కరయోర్యుగేన దధతం స్వాంకేశకుంభౌ కరౌ ఆక్షస్రగ్మృగహస్తమంబుజగతం మూర్ధస్తచంద్రం సవత్ పీయూషోన్నతనుం భజేశ గిరిజం మృత్యుంజయం త్ర్యంబకం.